నిజదాని బాప దాని దాని బాప దాని దాని బాప మదప మగ మామ తప మగ గ మామ గమ పప్ప పద పదని తని దని దని తిన్నీ రవ పదని పని తల పగ